0: నమస్తం నిదానే,
1: నమస్తంగ గాయే, నమస్తంగ పాయే,
0: నమస్తం త్రిపర్గే, నమస్తం సర్గే,
1: నమస్తం ప్రభోగే, నమస్తం సుజోగే,
0: నమస్తంగ రంగే, నమస్తం భంగే,
1: నమస్తంగ కమ్మే, నమస్తస్తరమే,
0: నమస్తం జలాశ్రయ.